ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై 18 శనివారం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్జ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు.

ఆకాశవాణి నిలయంలో సమయం 6:32. ఈ సమయంలో మీరు వింటున్నారు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక భక్తి గీతం విందాం.

0: మీరింతవరకు ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఆ తర్వాత ఆ వెంకటేశ్వరుని భక్తి గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని ముగిద్దాం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా

0: బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3,95 లక్షల రూపాయలతో నిర్మించనున్న అందిశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అందిశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదేవిధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యలు అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ది ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 14,14 లక్షల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు ఆ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా
0: ఉన్నాం. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా

0: కొండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గ్లో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై ఈరోజు మా శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మధుర క్షణాలు నాటిక వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది.

గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్, 8:30 నుండి 10 గంటల వరకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 10 గంటల నుండి 3:00 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15

తెలుగులో జాతీయ వార్తలు 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. సాయంకాలం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7 గంటలకు ఉద్యోగవాణి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సమర్పించు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఉంటుంది. 7:45 చిత్రసీమ, 9:00 News 89, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి వరంగల్ ఆకాశవాణి ఈరోజు మీకోసం అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం తెలుగులో జాతీయ వార్తలు కూడా వింటారు.

0: నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నిజాం సాగర్ సమీపంలో 9.90 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కాటేజీలు, లగ్జరీ సూట్లు, డీలక్స్ గదులు తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టులో 7 డీలక్స్ గదులు, 10 సూట్ల నిర్మాణం జరుగుతుంది. విద్య, వైద్యం, క్రీడలు, సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధిలో కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. తాను చదువుకున్న కామారెడ్డి పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తెలిపారు. ఈ మేరకు పండ్లు, పూలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్తో పాటు పలు పథకాల కింద ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించిందని వివరించారు. బిందు సేద్యం, పండ్ల తోటలు, కూరగాయల సాగు కోసం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి 22,518 రూపాయలు, బిందు సాగుతో పాటు ఎరువులు, పురుగు మందులకు ఏడాదికి 4,200 రూపాయల రాయితీ లభిస్తుందని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామతో పాటు పూల సాగుకు 40%, కూరగాయల పందిళ్ల ఏర్పాటుకు 50%, బిందు సేద్యం పరికరాలపై ఎస్సీ ఎస్టీ రైతులకు 90%, బీసీ రైతులకు 80%, ఇతర రైతులకు 70% రాయితీ వర్తిస్తుంది. ఆసక్తి గల రైతులు సంబంధిత మండల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేబీస్ వ్యాధికి చికిత్స లేదని, నివారణ దానికి ఏకైక మార్గమని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ తెలిపారు. ఓల్డ్ జునోసిస్ డేను పురస్కరించుకుని కామారెడ్డి ఏరియా పశు వైద్యశాలలో శునకాలకు యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జునోసిస్ వ్యాధులంటే జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను వివరించారు. ముఖ్యంగా జినోటిక్ వ్యాధుల్లో రేబీస్, ఆంథ్రాక్స్, టీబీ, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులున్నాయని, కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల కాట్లు, గాయాల ద్వారా రేబీస్ మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. ఇది ఒక ప్రాణాంతక వ్యాధిని, లక్షణాలు కనిపించాక చికిత్స కష్టమని చెప్పారు. అందువల్ల ముందస్తు నివారణ చర్యలే దీనికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని పేర్కొన్నారు. యువతను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. ప్రతి పౌరుడు చట్టాలు గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలో రాజీవ్నగర్ కాలనీ పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులు ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజలను ఆకర్షించేలా లక్కీ డ్రాలు, ఇతర స్కీమ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సదాశివనగర్ చెందిన వ్యక్తి తన 19 గుంటల భూమిని లక్కీ డ్రా ద్వారా విక్రయిస్తానంటూ ఒక్కో వ్యక్తి నుంచి నగదు వసూలు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఈ చర్యకు పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసులు లక్కీ డ్రాకు సంబంధించిన పత్రాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువకులు మోసగించిన వ్యక్తిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 45,000 రూపాయల నగదు, బాధితులకు చెందిన 3 పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. రష్యాలో వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి 9.37 లక్షలు వసూలు చేసి నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చినట్టుగా ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు.
1: శ్రీ డి రాజ్ కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 7:05.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం

0: ఆకాశవాణి శ్రీ డి రాజ్కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు.
1: కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. గాంధారిలో చిమన్ చావలి బేకరీ యూనిట్ సందర్శించారు. స్వయం ఉపాధిలో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళా పారిశ్రామికవేత్తను అభినందించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శ మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచిన అస్మా బేగం తరహాలో ఇతర మహిళలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 20వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని కలెక్టర్ కోరారు. గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రజల నుంచి ఫారాలు సేకరించే ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఖాళీగా అంగన్వాడీ టీచర్, సహాయకురాళ్ల 190 ఖాళీల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ICDS ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 2 కేటగిరీల్లో 95 వంతున ఖాళీలున్నాయి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో

0: వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పునరభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ధి పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సిలిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచస్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్ధమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం

0: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థే స్వయంగా నింపడం తప్పనిసరి అని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామీ స్టేడియంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఏట కన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఈరోజు మహిళల సింగిల్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. విశేషాలు మరొకసారి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: உதய தரங்கிணி. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం మధుర క్షణాలు నాటిక. ఈ నాటిక వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి మధుర క్షణాలు నాటిక.
2: మధుర క్షణాలు నాటిక రచన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి, విడిఓ. నిర్వహణ శ్రీ వై హనుమంతరావు, ఎఫ్ఆర్ఓ. పాత్రలు, పాత్రధారులు: రాజారావు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి, రంగారావు శ్రీ డిహెచ్బి ప్రసాదరావు, సూత్రధారుడు శ్రీ ఎం నాగేశ్వరరావు, ఉష శ్రీమతి ఏ అన్నపూర్ణ, మ్యూజిక్ శ్రీ టేకి ఆంజనేయులు, శ్రీ పి కృష్ణంరాజు.
3: Respected collector and project officer, all district officers and block development officers, assistant agriculture officers and village development officers, samiti presidents and members, local officials and landlords, ladies and gentlemen, sodara sodariyammallara, namaskaralu.
4: 10,000
3: abhivandanalu.
4: 6,000
3: కలిమిలేములు కావడికుండలు,
4: కష్ట సుఖాలు వాటిపైన మూతలు.
3: అసిస్టెంట్.
4: Yes, sir.
3: Shara. కష్టాలన్నీ కాటికి పోయి సుఖాలన్నీ చెంతకు చేరి జీవిత సాగరంలో సౌఖ్యాలనే నావల మీద భారత ప్రజలంతా ప్రయాణం సాగించడం కోసం, అగ్ర రాజ్యాల్లో భారతదేశం అగ్రగణ్యమైనదని అనిపించడం కోసం భారత ప్రభుత్వం,
4: అంటే మన ప్రభుత్వం,
3: కృషి చేస్తోంది.
4: అపార కృషి చేస్తుంది. కానీ లాభం
3: అసిస్టెంట్. మేల్ రకపు విత్తనాలు, కూరగాయలు, వరి వంగడాలు మొదలైన అధిక దిగుబడినిచ్చే వాటిని ఎగ్జిబిషన్స్ ద్వారా రైతుల కళ్ళకు కట్టినట్లుగా చూపించి, వివిధ రకాలైన పంటల్లో అధిక దిగుబడులు సాధించిన రైతులందరినీ సత్కరించి బహూకరించి ప్రోత్సహించి, తద్వారా ఎంతగానో వ్యవసాయ అభివృద్ధిని సాధిస్తోంది.
4: 50% సాధించేసింది.
3: కరెక్ట్. వ్యవసాయ అభివృద్ధి విషయంలో రైతులంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నందులకు కాను మా కలెక్టర్ గారి తరఫున, మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి తరఫున, మా బీడీఓ గారి తరఫున, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తరఫున హృదయపూర్వక అభివందనాలు తెలియపరుచుకుంటున్నాము,
4: సమర్పించుకుంటున్నాం.
3: పరిశోధన చేయనిదే ఫలితం బయటకు రాదు, ప్రయత్నం చేయందే ఏ పని సాధ్యం కాదు. కొండలో కూడు కూళ్ళలాగానే ఉండాలి, బిడ్డ దుడ్డవమంటే ఎలా అవుతాడు?
4: చిక్కులాగే ఉంటాడు.
3: కరెక్ట్. తాగేవాళ్ళు తాగుతున్నారు, వాగేవాళ్ళు వాగుతున్నారు, నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు.
4: మేము ఇలాగే ఉన్నాం.
3: కరెక్ట్. అసిస్టెంట్. తర్వాత తర్వాత రోజు రోజుకి ప్రతి వస్తువుకు విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న ధరలకు తట్టుకోలేక ప్రజలంతా గిజగిజలాడిపోతున్నారు. మేలు రకం పంటలు పెరిగిపోయాయి, ఎరువుల కోటాలు తరిగిపోయాయి, నల్ల బజారులో ఎరువులు కొనలేక రైతులంతా కటకట్లాడిపోతున్నారు. ఉన్న ఎరువులు సరిపెట్టి పెర్మిట్లు వ్రాయలేక, పైనుండి ఆదేశాలు, క్రింద నుండి అపనిందలు భరించలేక డెమాన్స్ట్రేటర్స్ అంతా చెమటలతో తడిచిపోతున్నారు. ఇది మన ప్రజెంట్ ప్రాబ్లం.
4: నో సాల్వేషన్.
3: కరెక్ట్. రోజులు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, కాలం వేగంగా పరిగెడుతోంది, స్వార్థం పెరిగిపోయింది, బలం తరిగిపోతుంది,
4: బద్ధకం బలిసిపోతుంది.
3: కరెక్ట్. రాజ్యాంగ సవరణలు పెంచి పెరిగాయి, నేరాలకు శిక్షలు తగ్గిపోయాయి, లుంగీలకు చీరలకు తేడాలు తెలియడం లేదు, మానవ ప్రాణాలకు రక్షణ లేదు, రౌడీలకు రాజ్యంలో స్థానం పెరిగిపోయింది, విద్యాలయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, విద్య మీద విద్యార్థులకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, శాంతి నశించిపోయింది, అశాంతి రాజ్యం ఏలుతోంది.
4: అసలు నశించిపోయింది, నకిలీ మిగిలింది.
3: కరెక్ట్. అసిస్టెంట్. తర్వాత తర్వాత లోకం తారుమారై నడుస్తుంది, లోకం తారుమారై నడుస్తుంది. మానవుడు చంద్రమండలంలో మకాన్ చేస్తాడు, దేవకన్యలు పూలోకానికి వచ్చి కాపురాలు పెడతారు, ఐపీరాయిళ్లంతా అంబోతరంకెలు వేస్తారు, నిజాయితీ పనులకు నిలవనేళ్ళు లేకుండా పోతుంది, అప్పులు ఇచ్చిన వాళ్ళంతా భిక్షాపాత్రలు పుచ్చుకుంటారు, అప్పులు పుచ్చుకున్న వాళ్ళంతా అందలాలెక్కి ప్రయాణాలు చేస్తారు, మగధీర్లమని చెప్పుకునే వాళ్ళంతా ముందు ముందు వంటింట్లో అంటులు తోగుతారు, ములగ చెట్ల కుంకుడుగాయలు కాస్తాయి.

0: వేప చెట్ల రెండు ములక్కాళ్ళ పుట్టుకు వస్తాయి. గుళ్ళో అర్చకులంతా బ్రాకెట్ కంపెనీలు నడుపుతారు. బ్రాకెట్ కంపెనీలు నడిపే వాళ్ళంతా గుళ్ళో పూజారులు అవుతారు. బ్రాకెట్ ఆడే వాళ్ళంతా ముందు ముందు పాలికాపులుగా మారిపోతారు. నల్ల బజారులో ఎరువులు అమ్మే వాళ్ళంతా వచ్చే జన్మలో తలక్రింది పక్షులై పుడతారు. వేకరాత్రాయిలు జేబుల్లో బూదుల కప్పలు అరుస్తాయి. జనాభాను తగ్గించడం కోసం ముందు ముందు కళ్ళు సారాయిల్లో ఎండ్రిని కలిపి అమ్ముతారు. మోసం చేసేవాళ్ళ నెత్తి మీద బొంతకాకులు కోస్తాయి. పాలల్లో నీళ్లు కలిపి అమ్మే వాళ్ళందరకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయి. దుమ్ముతో రోడ్లు నింపే కంట్రాక్టర్లందరకు అమ్మవారి ప్రభావం వల్ల కళ్ళు పోతాయి. మిట్ట మధ్యాహ్నం అగ్నివర్షం కురుస్తుంది. అర్ధరాత్రి సముద్రం పొంగుతుంది. ఎరువుల్లోనూ ఆహార పదార్థాల్లోనూ కల్తీ కలిపే వాళ్ళని బ్రతకుండగానే రాబందులు పీక్కు తింటాయి. దేవుని సొమ్ము స్వాహా చేసే వాళ్ళంతా క్యాన్సర్ వ్యాధితో కాలం చేస్తారు. రోగులను మోసం చేస్తూ మందులు అమ్ముకునే డాక్టర్లంతా వచ్చే జన్మలో పందిపిల్లలై పుడతారు. ప్రమోషన్లు లేని ఆఫీసర్లంతా వచ్చే జన్మలో కుబేరులై
1: జన్మిస్తారు.
0: ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, మాకు టైం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు చెబుతాం. ఈ రోజున ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మీ అందరకు మా హృదయపూర్వక నమస్కృతులు తెలియపరుచుకుంటున్నాము.
1: తెలియజేసుకుంటున్నాం.
0: మధుర క్షణాలు.

0: ఏమమ్మా ఇంకా నిద్రపోలే?
1: లేదు నాన్న.
0: కాసిన మంచినీ తెచ్చిపెట్టమ్మా.
1: అలాగే నాన్న. ఎగ్జిబిషన్ ఎలా ఉంది నాన్న?
0: ఎగ్జిబిషన్ కాదమ్మా, ఎగ్జిబిషన్.
1: అదే నాన్న, ఎలా ఉంది?
0: చాలా బాగుందమ్మా. ఎన్ని కొత్త వరి వంగడాలు, ఎన్ని రకాల కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు, ఒకటేమిటి చెప్పు మర్చానమ్మో. అదేదో కొత్త రకం గుమ్మడికాయట. మన దొడ్లో సున్నం ఉడికించుకునే పెద్ద బాణం లేదు, అంతుంది. ఫలజాతులు, పుష్పజాతులు ఎన్ని రకాలనుకున్నావు? ఏమిటేమిటో విమర్శిస్తారు గాని ప్రతి పంట విషయంలోనూ భూమి నుండి ఎక్కువ ఫలసాయాన్ని తీయటంలో చాలా అభివృద్ధి పథకాలను పొందించారు గవర్నమెంట్ వారు.
1: హరికథ అప్పుడే అయిపోయిందా నాన్న?
0: ఏమి హరికథ ఏమిటోనమ్మా, మా చిన్నతనంలో హరికథలన్నా తోలు బొమ్మలాట్లన్నా ప్రజలంతా చాలా శ్రద్ధగా కలిగించేవారు. ఇప్పుడు ఈ సినిమాలు అవి వచ్చాక అన్నింటికీ విలువ తగ్గిపోయింది అనుకో. సినిమాలు తప్ప ఏమీ చూడటం మానేశారు ప్రజలు. పావు గంట కథ జరిగేటప్పటికీ నేను, ప్రెసిడెంట్ గారు, వాళ్ళు పాలేరు, ముగ్గురే మిగిలిన దాస్ గారికి ఎదురుకుండ.
1: ఒకవేళ దాస్ గారు కథ బాగా చెప్పలేదేమో నాన్న.
0: అమ్మమ్మమ్మమ్మ, మంచి పేరున్న దాస్ గారమ్మా ఎన్నో చోట్ల ఎన్నో కథలు చెప్పి ఎన్నో బహుమతులు అందుకున్నారు. సువర్ణ గంటేమమ్మా.
1: మరైతే జనం అంతా ఎందుకు వెళ్ళిపోయినట్టు?
0: ఇంకా అసలు కథ మొదలు పెట్టేలేదు. ఆయనకు ఈ ఊరు ప్రెసిడెంట్ గారికి అతిథి గురించి మాట్లాడుతున్నారు అంతే. ఇంట్లో వీళ్ళు పుట్టి మునిగిపోయినట్టు జనం అంతా లేచి వెళ్ళిపోయారు. ఇంతకీ ఎందుకో తెలుసా? రేణుకాదేవి గారు అమ్మాయి పెద్ద మనిషి అయిందండి, వేళ రికార్డెన్స్ పెట్టారు.
1: అలా చెప్పండి, ఇంకా ఏమిటో అనుకున్నాను.
0: అనుకోవడం ఏమిటమ్మా, రికార్డు డాన్స్ కు విలువ హరికత్తుకు లేదు?
1: ఏమిటో నాన్న, నీదంతా చేదత్వం. రికార్డ్ డాన్స్ అయితే చూడటానికి బాగుంటుంది, హరికథ అయితే వినటానికే కానీ చూడటానికి బాగుంటుందిగా.
0: అవునులే, రోజులు మారిపోయాయి. అవును గాని అల్లుడు గారు వస్తాను ఉత్తరం ఏదన్నా రాశారా?
1: ఉత్తరం లేదు, పత్రం లేదు. ఏ ఆయనతో ఏమన్నా పనుందా?
0: నా ఏమి లేదమ్మా, ఈ సంవత్సరం కొత్త రకం వరి వండడం కుడుతాం అనుకుంటున్నాను. ఆ విషయంలో ముందు జాగ్రత్త కోసం అల్లుడిని అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా కుట్టుకోయడం ఉంది.

0: ఇంత రాత్రి మీరు ఎలా వచ్చారు? టైం ఎంతైందండి? ఇప్పుడు బస్ ఏముందబ్బా?
1: అవన్నీ తర్వాత చెబుతాను కానీ కలిసి మంచిగా తెచ్చిపెట్టాము ముందు.
0: అలాగే సరే కానీ ఫోన్ చేద్దరు కానీ లేవండి.
1: ఎందుకు పొట్టపు చేసే బయలుదేరానుగా. పగలంతా పొలాలన్నీ తిరిగి తిరిగి సాయంకాలానికి రూముకి వచ్చాను. రాత్రి 9 గంటల వరకు రూములో కూర్చుని ఒకటే వ్రాయడం.
2: ఎంత వ్రాసినా ఒకటే పూర్తవుంది.
0: ఎందుకనో

0: ఇంతక్కడుంటేగా మనస్సంతా ఇక్కడే.
1: మనస్సు అదుపులో పెడదామని రాత్రి 9 గంటల వరకు ప్రయత్నం చేశాను, అసాధ్యం అయిపోయింది. రూమ్ బయటకు వచ్చాను. వెన్నెల విహారంలో
0: మధురభావాలు మనస్సును రేకెత్తించి
1: వెంటనే రూముకు తాళం వేశాను. బస్ స్టాండ్కి వచ్చాను. లాస్ట్ బస్ దాటిపోయింది.
0: శరీరం చల్లబడిపోయింది.
1: అయినా ఆశ వదలకుండా పట్టు వేయకుండా 2 గంటలు వెయిట్ చేశాను. నా అవస్థకు జాలిపడి భగవంతుడు లారీ పంపించాడు. హడాన్ అన్నాను,
0: కానీ లారీ ఆపలేదు. మదీయ సతీముని దగ్గరకు చేర్చవా అని భగవంతుడు ప్రార్థించాడు.
1: వెంటనే ఇంకో లారీ వచ్చింది. డ్రైవర్ను ప్రతిమాలి రూపాయికి 2 రూపాయలు చెల్లించాను. వాయువేగం మనోవేగంతో తీసుకొచ్చి ఇక్కడ బారేశాడు. ఇది మన గాథ.
2: మీకు కవిత్వం కూడా వచ్చినవిటండి?
1: ఏదో కొద్ది కొద్దిగా మా బీడో గారి ప్రోత్సాహం వల్ల.
2: నాకింతవరకు తెలియదే.
0: ఎలా తెలుస్తుంది? మన పెళ్ళై 13 రోజులేగా అవుతా, అప్పుడే నా కళ్ళన్నీ నీకెలా తెలుస్తాయి?
2: ఈ క్యాలెండర్ లేదండి.
1: క్యాలెండర్లా? అవి క్యాలెండర్లు కాదు, పురుగులు. అంటే అదే చూడు, వరి చేలకు పట్టే తెగుళ్ళు పురుగులు వాటి నివారణోపాయాలు అన్ని అందులో ఉంటాయి.
2: ఇలాంటి క్యాలెండర్లు ఎందుకండి? ఏ సినిమా క్యాలెండర్లు అయినా తీసుకురాక.
1: అనుకో, ఇవి గది నిండా తగిలించాయి.
2: ఇక్కడ ఈ గదిలో ఎందుకండి?
1: నీకు తెలీదు, ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి రైతింట్లోనూ ఉండవలసింది. అందుకని మీ నాన్న కోసం ప్రత్యేకించి పనిగట్టుకు తెచ్చాను. ఇదిగో, అయినా నా డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ మా మామగారి ఇంట్లోనే లేకపోతే నాకు చిన్నతనం కదా.
2: ఏమిటో మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు.
1: చంపేశావు. ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే మనకున్న టైం కాస్త సరిపోదు.
2: కాదండి, చెరుకు ముక్కలు చాలా బాగున్నాయండి, ఇంకాసిన తీసుకురాలేపోయారా?
1: అయ్యి బాబాయ్, వాటిని తీసుకోకు. ఇదిగో అవి తిన్నావంటే ఖాళీ నీ పని.
2: తింటే
1: ఆ చెరుకు నమిలి లోపలకు మింగావంటే నీ రక్తం అంతా పీల్చేసి నిన్ను పిప్పి కింద చేసేసిందండి.
2: అంత ప్రమాదం అయితే మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు?
1: నాకేం ప్రమాదం లేదు.
2: మీకు ప్రమాదం లేకపోతే నాకు ఉండదులేండి.
1: బాబాయ్, పంప ములిగిపోతుంది. ఇదిగో ఇలా చూడు, దీన్ని మధ్య పొల్చు పురుగని ఓ శత్రువు పట్టుకుని నాశనం చేసేస్తున్నాడు. ఆ శత్రువును పట్టుకుని తరిమేయాలంటే దీన్ని పెంచే వాళ్ళంతా కంకణం కట్టుకోవాలి.
2: ఇలాంటి ఇంట్లో ఎందుకండి? తీసుకెళ్ళి బయట పారేస్తాను.
1: మంచి కేసురా నాయన. ఇదిగో నీకు ఆ కష్టమేం అక్కర్లేదు, కానీ దాన్ని ఎక్కడ పెట్టానే అక్కడే ఉంచు. వాటితో చాలా పని ఉంది నాకు.
2: ఈ పుస్తకాలు ఏమిటండి?
1: ఇవి పుస్తకాలు కాదు, దాన్ని రికార్డ్ అంటారు.
2: దీన్ని ఎక్కడ మోసుకొచ్చారు? ఎందుకు?
1: డ్యూటీ. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లాగా ఈ ఆయుధం మన చేతిలో ఎప్పుడు ఉండవలసిందే. నా ఉద్యోగం అంటే ఏమిటనుకున్నావు? విడిఓ అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్.
2: మీరెంతో గొప్పగా చెప్తారు, కానీ మీ ఉద్యోగానికి పమోసాలు ఉండవట కదండి.
1: ఏమిటది పమోసంలా? పమోసంలా? ప్రమోషన్ల కాదు, ప్రమోషన్. ప్రమోషన్
2: అదేలేండి, ఉండదట కదండి.
1: అవును, అసలు ఈ నిజం నీకెలా తెలిసింది?
2: మా నాన్నగారు చెప్పారు.
1: అబ్బా, అప్పుడే మీ నాన్న అల్లుడు గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసేస్తున్నాడనమాట. అవును, ఇంతకీ మన స్టెంబోరర్ ఇంట్లో ఉన్నాడా?
2: అంటే ఎవరండి?
1: మీ నాన్న.
2: అస్తమానం మా నాన్నగారు అలా పిలుస్తుంటారు, ఏమిటండి దాని అర్థం?
1: దాని అర్థం అదే, అర్థం కావాలంటే అదే, వరిచేలు చక్కగా అందంగా చూడ్డానికి ముచ్చటగా పెరుగుతూ ఉంటే కొత్తగా వచ్చే మువ్వుని తక్మన్ నరికేస్తుందో పురుగు, దాన్ని స్టెంబోర. అందాన్ని పాడు చేయకుండా ఆ పురుగు నరికట్టాలంటే దాని నోట్లో కొంచెం డెమక్రాన్ పోసేయాలి.
2: అంటే మీరు మా నాన్నగారిని పిలిచేది పురుగనా?
1: కోపంగా కాదు, ముద్దుగా అలా పిలుచుకుంటూ ఉంటాను మీ నాన్నగారిని. సరే, ఇంతకీ ముసలాడు నిద్రపోతున్నాడా మెలకుగా ఉన్నాడా? నిద్రపోతున్నాడా? ఇదిగో ఇలా చూడు, ఇదిగో కడుపులోను ఇటుకాందగులుతోంది. ఆత్మారాముడు ఆవురు ఆవురు అంటున్నాడు. ఆకలి ఆకలి.
2: మరి భోంచేసి వచ్చానన్నారు?
1: అదా, భోంచేసి వచ్చాను, కానీ లారీ కుదుపుకి కడుపు అంత ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం నా పని ఎరువేయం చేన్లో ఉంది.

0: మళ్ళీ ఓ డోసు పడి సెటరేట్ అవ్వాలంటే నీ సహకారం నాకు కావాలి. వ్యవసాయాభివృద్ధి విషయంలో గవర్నమెంట్ సలహాలు పాటించడం వల్ల రైతుకి ఎక్కువ లాభము కలుగుతుంది, గవర్నమెంట్ చేయము నెరవేరుతుంది. నా సలహాలు విని వాటిని ఆచరణలోకి తీసుకొస్తే నీకు లాభము కలుగుతుంది, నా టార్గెట్ పూర్తి అవుతుంది.
1: అస్తమాను మీకు వ్యవసాయం కొడవనేటండి.
0: మరి నా పని అనేది ఏమంటావు? అందుకు నేను చెప్పేది ఏమిటంటే టిఫిన్ పెట్టమని, అర్జెంట్ టైం
1: లేదు. ఆకలి కాగలేని వారు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి?
0: అది అనుమానం. ఇదిగా చూడు, ఉద్యోగం చేసేటప్పుడు అయ్యే ఆకలి వేరు, దాన్ని ఉద్యోగం ఆకలి అంటారు. ఈ ఆకలి వేరు, ఆకలి అయినా అయినట్టుగా కనిపించదు. తొందరగా తీసుకురా టిఫిన్.
2: అమ్మాయ్యా, అయ్యి బాబాయ్, మాటల్లో దీని మాటే మర్చిపోయాను, ఈ రికార్డు పూర్తి చేయాలిగా. రామా, కలెక్టర్ గారి క్యాంప్ లేకపోతే 2 రోజులు సెలవన్నా పెట్టుకుందను. ఎరువులు చేతులు పూర్తయ్యే వరకు ఇంతేనా ఆయన? ఉద్యోగం లేదో లేదో అన్నంతకాలం ఉద్యోగం దొరకలేదు. చివరికి మా బొగ్గ మేసాల తాత ఓ పెద్ద రికమెండేషన్ తీసుకెళ్లి ఈ ఉద్యోగం ఇప్పించాడు. దీనికన్నా పోస్ట్ బంట్ రోజు ఉద్యోగం నైవరా నాయన. అయినా మా బాబుకు బుద్ధి ఉండక్కర్లేదు, ఎరువులు చేతుల్లో పెళ్లి చేస్తాడు. నాకు పెళ్ళాంతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు కదా. ఏం చేస్తాం, డ్యూటీ డ్యూటీ.
3: బాయ్
0: రాజా,
3: అరగంట అయిందండి. ఇప్పుడు టైం ఎంత అయింది?
0: 2:30
3: అబ్బా, చాలా టైం అయింది.
0: అయిందండి.
3: ఇంత రాత్రి వరకు ఎక్కున్నావయ్యా? ఇక్కడికి వచ్చే లాస్ట్ బస్సు 11 గంటలకేగా.
0: అదే ఆ బస్కే వచ్చానండి మామగారు, త్రోవలో టైర్ బద్దలు అయిపోయిందండి, అందుకని ఆలస్యమైందండి.
3: అలాగా, అమ్మాయి ఇది?
0: అమ్మాయి అండి, మంచినీళ్ళు త్రాగొస్తున్నాను, లోపలికి వెళ్ళిందండి.
3: 2 రోజులు ఉంటావా నాయన?
0: అబ్బే లేదండి మామగారు, తెల్లవారుజామున ఫస్ట్ బస్సులో వెళ్ళిపోవాలండి.
3: అంత తొందర ఏమిటయ్యా?
0: ఉదయం 8 గంటలకి కలెక్టర్ గారు క్యాంప్ అండి. నా గ్రూప్ లో కొత్త వరు వంగడాలని చూడడానికి వస్తున్నారండి కలెక్టర్ గారు, పీఓ గారును. తెల్లవారుజాము బస్సుకి వెళితేనే కానీ అందనండి ఆ క్యాంప్.
3: భలేవాడు అయ్యా, రావడం పోవడం కూడా గంటల్లోనే. అది సరే, ఈ సంవత్సరం ఏ విత్తనం కొడుతామంటావు? ఆ విత్తనాలు వివరాలు కొంచెం చెప్పు నాయన.
0: అయ్యి బాబోయ్,
3: ఇది ఉన్నాయినా అలా అన్నా?
0: అదే ఏమీ లేదండి, చెప్తాను కూర్చోండి. అదండి మొదట్లోనండి, మనకి గవర్నమెంట్ వారండి TN1 అని చైనా ముతక రకాలు హైబ్రిడ్ వరులు ప్రవేశపెట్టారు. వాటిలో జై బాగా నిలబడిందండి మామగారు. ఆ తర్వాత రాను రాను రాను రాను సోన్న అని, రత్నని,
4: 193-1 అని, 4-14 అని
0: వగైరా వగైరా సన్న రకాలు ప్రవేశపెట్టారండి. ఏమండి ఇవన్నీ కూడా అధిక దిగుబడులు ఇచ్చేవారు వంగడాలనండి మామగారు. అందులో నీటి ఎద్దడి ఉంటే రత్న బాగా పనిచేస్తుందండి. తరువాత అండి, ఈ సంవత్సరం కొత్తగా మార్టీర్ రకాలు 2 వచ్చినాయండి, 8002 అని 1 అండి, 8089 అని 1 అండి. ఏమండి ఇవి అక్కులతో పాటు వస్తాయండి. తరువాత ఆలస్యంగా ఊర్చిన కోడి రాని రకాలు కనిపెట్టారండి, 6-12 అని, 6-13 అని, 6-15 అని, 6-17 అని, ఇలా కొన్ని కనిపెట్టారండి. ఇవ్వండి విత్తనాలు వాటి వివరాలను. వీటిలో 193-1 రకం ఓడ్చండి మామగారు.
3: నువ్వేది ఓడ్చమంటే అదే ఊడుతున్నా ఆయన, నీ సలహా ప్రకారమే చేస్తాను.
5: పెట్టుబడి కూడా నన్ను పెట్టమంటాడు కావాలరా బాబు.
0: ఓ పని చేయండి మామగారు, 4-14 2 ఎకరాలను, 193-1 2 ఎకరాలు ఓడ్చండి.
3: అలాగే ఊడుతున్నాయన. చూడైనా అవి చురుకు ముక్కలే కదూ.
0: అవునండి.
3: అవి అక్కడికి ఎలా వచ్చాయి?
0: నేనే పట్టుకొచ్చానండి మామగారు ఇక్కడికి.
3: అలాగా చూడైనా, ఈ మధ్యన ఈ చెరుక్కి ఏదో కొత్త రకం తెగులు వచ్చిందట, దాని గురించి కాస్తంత వివరాలు తెలిస్తే చెప్పునైనా వింటాను.
0: ఇప్పుడే చెప్పమంటారా అండి?
3: కాస్తంత చెప్పునైనా.
0: అలాగే చెప్తానండి మామగారు. టైం చాలా అయిపోయిందండి మామగారు, చెప్తానండి. మొదటండి చెరుకు అండి మహారాష్ట్ర నుంచి వచ్చిందండి, ఈ పొలిచి పురుగు అండి, అక్కడి నుంచి పట్టుకొచ్చారండి చెరుకు రకం ఒకటి. ఎవరండి? బోధా ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకొచ్చారండి. అక్కడి నుంచి తూర్పు గోదావరి జిల్లా తీసుకొచ్చారు. అక్కడి నుంచి సిద్ధాంతం మీదుగా మన పశ్చిమ గోదావరికి ప్రాకిందండి. ఏమండి దీనికి వచ్చిందండి పొలిచి పురుగు? ఇది చెరుకు కణుపుల దగ్గర ఆకు డొప్ప కింద నల్లగా గజ్జి కింద పట్టుకుని ఉంటుందండి. చెరుగ్గల

0: లోపలండి తీయని రసం అంతా శుభ్రంగా పీల్చేసండి, పిప్పి కింద చేసేస్తుంది. ఇది తగిలిందంటే అండి క్యాన్సర్ వచ్చేసినట్టేనండి చెరుకు మామూలు, ఆల్మోస్ట్ ఆల్ డెత్ అనుకోండి.
1: మరి దీని గురించి గవర్నమెంట్ ఏమి చర్య తీసుకోవట్లేదండి ఆయన?
0: ఎందుకు తీసుకోవట్లేదండి మామగారు? ఇది ఒక చోట నుండి ఒక చోటకు ప్రాకటంలోనండి కలరా వ్యాధి కంటే డేంజర్ అండి. అందుకనండి ఒక చోట నుండి ఒక చోటుకు ప్రాక్కుండా ముందు చర్యలు తీసుకుంటున్నారండి. చెరుకు విత్తనం ఎక్కడి నుంచో తీసుకొస్తారనుకోండి, దాంతో వచ్చేయడానికి అవకాశం ఉంది కదండి. ఊళ్ళో ప్రవేశించకుండా, ఊళ్ళో ప్రవేశించిందంటే అండి ఊరంతా చుట్టేస్తుందండి. అందుకనండి రైతులు చెరుకు కొత్తగా వేయాలంటే విత్తనం సొంతంగా పెంచుకోవడం మంచిదండి. చాలా వరకు ఏమండి ఈ బెల్ల బుట్టలు తుక్కు పెడతారు చూడండి లోపల మన వాళ్ళు, అది చాలా ప్రమాదం అండి మామగారు, ఆ తుక్కులోకి వచ్చేస్తుందండి. అందుకని బెల్ల బుట్టల్లో చెరుకు తుక్కు పెట్టకూడదండి. విత్తనం ఓ చోట నుండి ఓ చోట తీసుకురాకూడదండి. ఈ విషయాల్లో కలెక్టర్ గారు చాలా నిరోధక చర్యలు తీసుకుంటున్నారండి. ఇక్కడ ఏమండి ఏ రైతన్నాలా విత్తనం తీసుకొస్తున్నా బెల్ల బొట్లో తుక్కు పెట్టినా చెక్ చేసి పట్టుకోవడానికండి మన జిల్లాలో చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టించేశారండి. ఏమండి ఈ విషయంలో తెలియని వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు అనుకోండి, ఏమండి మామగారు నాకు తెలియకడుగుతాను, నా ఇల్లు అంటించుకుంటాను ఏ రైతన్నా అంటే వద్దు నాయన, నీ ఇల్లుతో పాటు ప్రక్క ఇళ్ళు అన్ని తగులడిపోతాయని చెప్పడం తప్పటండి. అది తప్పంటానండి మామగారు, ఈ విషయంలో రైతులు కూడా చాలా మెలకుగా ఉండాలండి. ఏ రైతన్నా తెలియక వ్యాధి వ్యాపించే పనులు ఏమైనా చేశాడనుకోండి ప్రక్కనున్న రైతే అరికట్టడానికి ప్రయత్నం చేస్తే అందరికీ మంచిదండి మామగారు. మన జిల్లాలో నుండి విషయంలో నుండి కొన్ని గ్రామాల్లో నుండి 16-17 కార్చీల వరకు చెరుకు అలాగే ఉంచేయడం అలవాటైపోయిందండి. 2 కార్చీలకు మించి ఉంచకూడదండి, లేకపోతే గ్యారంటీగా క్యాన్సర్ అనండి కదానికి, అంటే పొలిచిపురుగండి.
1: అవునండి
0: విత్తనం వేసేటప్పుడు అండి ముచ్చికలు 0.1 మాలతీ యంత్రాంకం ముంచి 15 నిమిషాలు ఉంచి అప్పుడు వేయాలండి. ఇప్పుడు తోట మీద వచ్చేసింది అనుకోండి పొలిచిపురుగు, కణుపుల దగ్గర ఆకులన్నీ తీసేసండి, చల్లితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి ఈ మాలతైన 1% రావకం కానీ లేకపోతే రోగాలు కానీ. ఏమండి కొత్తగా వేసిన తోటకండి, వేసిన తర్వాత 4-5 సార్లు చల్లాలండి ఈ రోగాలు కానీ మాలతైన కానీ. ఏమండి ఇవ్వండి ఈ పొలుచుపురుగు గురించి, ఏమండి మీకు బాగా అర్థమైంది కదండి మామగారు, ఇంతకీ మీకేమి తోటలేదు కదండి మామగారు. మంచిది వెళ్ళండి మామగారు, మంచిది వెళ్ళండి. అమ్మాయ్యా
2: ఏమి
1: లేదమ్మా, మెలకు వచ్చింది గదిలో అబ్బాయి మాట వినిపించాను పలకరించి పోదామని వచ్చాను. వస్తానమ్మా.
2: మంచిది రానా.
1: చూడమ్మా రాత్రి నా గురించి పెట్టిన బాబు అలాగే ఉన్నాయి, నేను తీసుకోలేదు, తీసుకొచ్చి అబ్బాయికి ఏమంతా అవుతాడు.
2: అలాగే నాన్న.
1: వస్తానమ్మా.
0: మంచిది రామా. నేను చెప్పానా మన పాలిటిస్ట్ అంబోర్రని
2: చాలా ఊరుకుందరు.
0: ఇదిగో చూడ, ఇదిగో ఈ బిస్కెట్ నువ్వు కూడా తినే, నువ్వు కూడా తినే బిస్కెట్. మరి అందుకే
2: పాలు తెస్తానండి. అండి
0: తొందరగా తీసుకురా పాలు. అయ్యి బాబాయ్ ఈ లోపల కొంచెం రికార్డు పూర్తి చేసుకుంటే ఇంకా గొడవ ఉండదు. ఈ 4 గంటలు వేసేస్తే గొడవ వదిలిపోతున్నారా బాబు. బల్చెక్కల నిడిముక్కల వెంకట సుబ్బారాయ సింహాద్రి అప్పల స్వామి. ఎవరు? అరిట్లో టీనైన మినుము 4 ఎకరాలు ఇసడే ఆయన. 4 ఎకరాలు తర్వాత చెరుకులో టీనైన మినుము 2 ఎకరాలు 40 సెంట్లు. ఎవరు? ములగకాళ్ళ పనస పొట్టు పేరయ్య. సరే తర్వాత వేరుశెనగలో పొద్దు తిరుగుడు పువ్వు 2 ఎకరాలు. ఈయన ఎవరు? ఈయన గంధం దుర్వాసన శాస్త్రి. అబ్బా. తర్వాత వేరుశెనగలో అరుణామదం 70 సెంట్లు. ఈయనెవరు? ఆముదాల అవసరాలు రావా. అబ్బా. తర్వాత నువ్వులో మొక్కదొంగ. ఈయన 2 ఎకరాలు. దుగ్గిరాల బుగ్గేశ్వరరావు. అబ్బా. తర్వాత తీనైని మిను వరి. తర్వాత ఎవరు? గజ్జల బుజ్జినాయన.
1: వచ్చేటి
0: ఏమిటి
1: చెప్పినట్టే ఆ 193 డాష్.

0: పుడతాను. మరి దానికి తెగుళ్ళు అవి పడతాయంటారు ఎక్కువగా. ఏం తెగుళ్ళు వస్తాయి, దానికి ఏం మందులు కొట్టాలి, అది కూడా కొంచెం వివరంగా చెప్పినైనా వింటాను.
1: ఎప్పుడైనా అండి మామగారు.
0: మరి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిపోతావుగా నాయన.
1: ఇంకెక్కడికి రానా అండి మామగారు.
0: నా ఉద్దేశం అది కాదు నాయన, చుట్టుప్రక్కల రైతుల చేత కూడా ఈ కొత్త వరి వంగడాలు ఊడిపించాలనుకుంటున్నాను. మరి వాళ్ళు వివరాలు అడిగి చెప్పాలిగా. మరి
1: అవును చెప్పాలిగా. మరి చెప్తాను కూర్చోండి. మరి మొట్టమొదటండి మువ్వు పురుగుని పట్టుకుంటుందండి, అది మువ్వును తినేస్తుందండి. దానికి పారథియాన్ గాని డెమక్రాన్ గాని చల్లాలండి, లేకపోతే టిమెట్ గ్రాన్యూల్స్ వేయాలండి.
0: అవి సిమ్మెట్ గ్రాన్యూల్స్?
1: సిమ్మెట్ కాదండి, టిమెట్ గ్రాన్యూల్స్ అని గుడికలండి. గుడికలు మరేనండి. ఆ తర్వాత రెండోదండి కట్టవరం అండి, కట్టవరం అండి. ఇది ఆకును కత్తిరించేస్తుందండి. దీనికి బిహెచ్సి 10% లోనండి, పారథయాన్ 2% పొడిని కలిపండి, చలిత తగ్గిపోతుందండి. మూడోదండి గొట్టాల పురుగండి, గొట్టాల పురుగండి. ఇది ఆకును మరిచండి, లోపల దూరి పసిరి నాకేస్తుందండి. దీనికి నువాన్ గాని లేకపోతే ఎండ్రి కానీ చలిత తగ్గిపోతుందండి. నాలుగవదండి కోడండి. వచ్చే ప్రతి మువ్వు ఉల్లికోడిలో వచ్చేస్తుందండి. దానికి డెమక్రాన్ చల్లాలనుకోండి, లేకపోతే కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ అని వెయ్యాలండి. మా
0: చాలా చికమగ్గా ఉంది.
1: అంటే ఏమి లేదండి, కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ గుళికలు గుళికలు గుళికలండి.
0: అవి గుళికలే,
1: గుళికలేనండి. తర్వాత ఐదోదండి అగ్గి తెగులండి, అగ్గి తెగులండి. ఇదండి నూలికండి ఆకారంగా బ్రౌన్ మచ్చలు వచ్చేస్తాయండి ఆకుల మీద. దీనికి హిరోసాన్ చల్లాలండి. ఇవండి తెగుళ్ళు మందులును. అర్థమైందా అండి మామగారు?
0: అర్థమైంది కానీ ఆయన, ఇవన్నీ నాకు జ్ఞాపకం ఉండి చావు. కాస్త కాగితం కలం తెస్తారు నేను రాసుకోవడానికి.
1: అది బాబోయ్
0: ఏందైనా అలా అన్నా?
1: అది కాదండి, ఇప్పుడు కాగితం కలం ఎందుకండి మామగారు? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అండి ఇవన్నీ వివరంగా ఒక కాగితం మీద వ్రాసండి, తపాలో పంపిస్తానండి మామగారు మీకు.
0: ఒక్క నిమిషం.
1: అయ్యి బాబోయ్ ఆగండి మామగారు, ఇలా చూడండి, మీరు పంచేయండి. ఈ క్యాలెండర్లు చూడండి, ఇవండి. ఇందులోనండి మామూలుగానండి పురుగులు తెగుళ్ళు వాటిని వారిన ఉపాయాలు అన్ని ఇందులో నోట్ చేసి ఉంటాయండి. ఇవి మీరు చదువుకోండి, ఇంకా మీ పక్క రైతులకు అందరికీ చూపించండి. ఇంకా ఏమన్నా వివరాలు కావాల్సి ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానండి మామగారు. ప్రస్తుతానికి కాగితం కలం తీసుకురాకండి మామగారు, చాలా టైం అయిపోయింది. అయ్యే బాబోయ్, వీడు స్టెంబారే అనుకున్నాను, వీడికి బ్లైట్ లక్షణాలు కూడా వచ్చేస్తున్నాయిరా బాబు.
2: అదేంటండి అలా అంటారు?
1: ఎందుక చెప్పనా? లేకపోతే ఏమిటి, అర్ధరాత్రి వేళ అల్లుడు కూతురు గదిలో కూర్చునుంటే వచ్చి హాయిగా కూర్చుని వ్యవసాయ విషయాల గురించి బాటా కానీ కొడతాడు. ఇదిగో అసలు విషయం తేల్చి చెప్పు ముందు, నేను వచ్చింది నీ కోసమా మీ నాన్న కోసం?
3: సత్యం, మా మేనత్తే అనుకున్నాను, మా మేనత్త కన్నా మూడు కోపరదు అన్న దీనికి. అయ్య బాబోయ్ రాజు రాయలేదు, ఉండు నాలుగు అంకిలేసేసి వస్తానుండు. అయ్య బాబోయ్ మర్చిపోయాను.
2: ఏమైందండి?
3: అబ్బి ఏమి లేదు, పత్రిక పంపిద్దామని పద్యాలు వ్రాశాను, కాగితం ఇందులోనే ఉండిపోయింది, మర్చిపోయింది పంపించడం.
2: చంపేశారు. ఏమిటో అనుకున్నారు? ఏం పద్యాలండి అవి? చదవండి వింటాను.
3: చదవనా?
2: చదవండి.
3: ఇప్పుడు చదవనా? ఇదేమిటి ఇప్పుడు చదవమడతా? ఏమిటి?
2: చదవండి.
3: సరే చదువుతాను కూర్చోలాగా. ఆహ్లాదాన్ని అందిస్తుంది గలగల నవ్వే గోదావరి, పులకింతను కలిగిస్తుంది చల్లని పిల్లగాలుల అల్లరి, జీవితాశలు చిగురుస్తుంది మనసున వలచిన సుందరి, అధిక లాభాలను వర్షిస్తుంది రకరకాల పొట్టైన వరి, ఆత్మీ వరి రకాల సేద్యంతో అప్పులన్నీ తీర్చుకోండి, జగన్నాథాన్ని సేవించి జీవితాన్ని మలుపు త్రిప్పుకోండి, ఐఐటీ వరి రకాలను ఆహ్వానించి అంతస్తులు పెంచుకోండి, నవీన సేద్య పద్ధతులతో దారిద్ర్యాన్ని తరిమి కొట్టండి. అయిందా? తర్వాత రత్న రమ్మంటోంది రండి ముందుకు పదండి, జయ పిలుస్తోంది చెప్పండి జేజేలు పలకండి, విజయ చూస్తోంది పిలవండి స్వాగతం ఇవ్వండి, ధనలక్ష్మిని అందరికీ హారతులు పట్టండి వేవేగరండి. అయిందా? తర్వాత గతంలో ఎంత పండించినా తీరలేదు అప్పు, ఫలితంగా కలిగింది సంసారానికి ముప్పు, కొత్త వరి వంగడాల సేద్యం కలిగించింది కనువిప్పు, అందుకే వెలిసింది ఈనాడు ఇంపైన ఇంటి కప్పు. అయిందా? తర్వాత కొత్త వరి వంగడాలకు ఎరువుడే కాదు ముఖ్యం, నవీ

0: సేద్య పద్ధతులకు ఇవ్వండి ప్రాముఖ్యం, అప్పుడే శిక్షిస్తుంది కర్షక నేస్తాల ఆశయం, ఆనాడే దొరుకుతుంది సుఖ సంసారానికి మార్గం. ఎలా ఉంది కవిత?
1: గొప్పగా ఉంది. పద్యాలంటే ఇంకా ఏమిటో అనుకున్నా, ఇది వ్యవసాయం గురించే.
0: మరి ఇంకా దేని గురించి అనుకున్నావు? నేను పనిచేసేది వ్యవసాయ డిపార్ట్మెంటేగా. రత్న కాదు పెళ్ళాను రత్న అంటే పెట్టాను ఆయన. రత్న కాదు
1: ఏంటండి అది? ఎవరండి ఆ రత్న జయను? ఏమండి నిజం చెప్పండి, మీరు ఇది వరకు ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు అలా కంగారు పడతారు? రత్నాజయ మీకు ఎప్పటి నుంచో తెలుసు, మా నాన్నను మోసం చేసి నా గొంతు కోశారు, నా జీవితం నాశనం చేశారు.
0: ఇదాని అనుమానం. ఇదిగో ఇలా చూడు, రత్నాజయ
1: మీరు నాకేం చెప్పక్కర్లేదు, వెళ్ళండి ఆ రత్న దగ్గరికి, జయ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఎంత మోసం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు.
0: ఇదొక్కడ కనుమరా నాయన. ఇదిగో రత్నాజయ అంటే, ఇదిగో నన్ను పూర్తిగా చెప్పని, గవర్నమెంట్ కనిపెట్టిన కొత్త వరి వంగడాల పేర్లు రత్నాజయ అంటేను. ఈ గవర్నమెంట్ ఈ కొత్త వరి వంగడాలకు అన్నింటికి ఆడవాళ్ళు పేర్లు పెట్టేశారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మూలంగాను ఆ పేర్లు బాగా బుర్ర పట్టేసి అప్పుడప్పుడు ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటాయి నాకు అంతే.
1: నిజంగానండి?
0: నిజంగా. నా మీద ఒట్టు.
1: అబ్బా ఎంత భయపడ్డానండి.
0: హై బావులే, భయం మాట్లాడా ఉన్నా, నాకు ఒళ్ళంతా చెమట్లు పోసేసి నీరా నాయన. సరే ఇంతకీ నీ పేరేమిటన్నావు? అదే ఉషా. నువ్వు అలాగే నిలబడు, నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని చూడని. జయ విజయీభవ.
2: మీరింతవరకు మధుర క్షణాలు నాటిక విన్నారు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
12: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
13: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
12: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి

శ్రోతలు, ఉదయ తరంగిణి వింటున్నారు. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విందాం. రామచిలుక చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమా వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
0: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమాన్ని ముగిద్దాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15. మరికాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. చిత్రసీమలో ముందుగా వినబోయే పాట అభినందన చిత్రం నుండి. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆచార్య యాత్రేయ, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఒకే ఒక్కడు చిత్రం నుండి. ఎస్ జానకి, శంకర్ మహదేవన్ ఆలపించిన పాట. గీత రచన AM రత్నం, సంగీతం AR రెహమాన్.

సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట అశోక చక్రవర్తి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన ఇళయరాజా, సంగీతం గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.
1: ఎందరో మహానుభావులు
2: ఆహా

0: ఊర్మిళా ఏమిటిది?
1: పల్లవి.
0: పల్లవా? అల్లరా.
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
0: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
0: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
0: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

0: వరకు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయ

0: సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు, చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట బంగారు బుల్లోడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ప్రేమ యుద్ధం చిత్రం నుండి. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం హంసలేఖ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
7: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
6: సందర్భం ఏదైనా,
7: శుభకార్యం మరేదైనా,
6: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
7: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
6: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
7: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
8: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?

0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట గంగోత్రి చిత్రం నుండి. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో గంగా కల్పన శ్రీవర్ధిని పాడిన పాట, గీత రచన వేటూరి.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా, ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు విన్న ఆ పాట గీతాంజలి చిత్రం నుండి. చిత్ర పాడిన పాట, గీత రచన, వేటూరి, సంగీతం ఇళయరాజా. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన, భువనచంద్ర రచన, సంగీతం బప్పిలహరి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట వైశాలి చిత్రం నుండి రంజిత్ పాడిన పాట. గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం థమన్.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. మరి కాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈ ఉదయం 11:30 ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. హైదరాబాద్కు చెందిన స్కైరోట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ ప్రయోగం ఆగమన్ అనే పేరుతో వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులకు లోబడి జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేళ ఘట్కేసర్లో పర్యటిస్తారు. సాయంత్రం 5 ప్రముఖ కవి అంధ్యశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్యుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లో నిన్న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 17,88,000 ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు 114 ప్రభుత్వ ఆసుపత్రులు, 886 ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవేళ 3వ స్థానం కోసం మాయామిలో మ్యాచ్ జరుగుతుండగా రేపు ఫైనల్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈవేళ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో చైనా ప్రత్యర్థితో తలపడతారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11:00

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుంచి 2020 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీ అందరి కోసం బాహుబలి సినిమా నుంచి రమ్య బెహరా దీపు పాడిన పాట వచ్చేస్తుంది. రామోజయ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా పెద్దాంబరపేట నుంచి గుండు అంబదాస్, లావణ్య.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు వినేద్దాం మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు సినిమా నుంచి హరిచరణ్ పాడిన పాట. సాహితీ రచన గోపి సుందర్, సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి, నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్, షేక్ చాంద్.

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి పాట నడుతున్నారు ముసాపేట నుంచి నరేష్ రోజా, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గోదావరి. దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శ్రావణ భార్గవితో కలిసి పాడిన పాట రచన దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పలాస సినిమా నుంచి రఘు కుంచే స్వీయ సంగీతంలో పాడిన పాట. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, హస్తినాపురం నుంచి కనిగారి సత్యనారాయణ, ఇంద్రవేణి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఈ పాట నడుతున్నారు. రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా. సమీరా భరద్వాజ్ పాడారు ఈ పాటని. శ్రేష్ట రచన రాధన్ సంగీతం అందించారు.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఇబ్రహీంపట్నం నుంచి, ఆదిపట్ల కారడి నుంచి గోపి కిషన్ ఉమావతి, ఇంకా వరంగల్ కాశీబుగ్గు నుంచి నల్ల సుదర్శన్ సరిత, వీళ్ళు అడుగుతున్న పాట డీజే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్ర పాడిన పాట. సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

చక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్. వీళ్ళు పెడుతున్న పాట భలే భలే మొగాడివే సినిమా నుంచి నాని సచిన్ వారియర్ పాడారి పాటని రామజయ శాస్త్రి రచన, గోపి సుందర్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గీత గోవిందం సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, ఇంకా అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత. సిద్ శ్రీరామ్ పాడారి పాటని శ్రీమణి, రచన గోపి సుందర్, సంగీతం అందించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: నిజామాబాద్ నుంచి నరసింగరావు, ఇంకా హన్మకొండ నుంచి రవీందర్, స్వరూప సమ్మయ్య, పాపినిపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ అడుగుతున్న పాట ఫిదా సినిమా నుంచి. అరవింద్ శ్రేణి, శ్రీనివాస్ రేణుక పాడారు, శ్రీవెన్నెల రచన, శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గురు సినిమా నుంచి పాట నడుతున్నారు ఉమ్మడి నుంచి దివాకర్ విమల, ఇంకా వరంగల్ కాసేపు గురించి దాసి రామచంద్రన్ సుమతి, దీపాడరి పాటని రామజగ శాస్త్రి రచన, సంతోష్ నారాయణ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా విందాం మనం. కాటమరాయుడు సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు వల్లిగొండ గొల్లెపల్లి నుంచి ఎదురేరి లక్ష్మయ్య జంగమ్మ, నెహ్రూ పార్క్ నుంచి వహీద్ రుమాని జమీర్, శ్రేయా ఘోషాల్ అర్మన్ మాలిక్ పాడారి పాటని అనంత శ్రీరామ్ రచన, అనుప్రవీణ్ సంగీతం అందించారు.

సమయం 11 గంటలకు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11:03 ఒక ప్రత్యేక కార్యక్రమంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సమయం 11 గంటలకు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11:03 ఒక ప్రత్యేక కార్యక్రమంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి అధికారుల వైఖరే కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడెకి మకిహారా చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా పక్కాగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళగట్కేశ్వరంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ కవి అందేశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్1 మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఆగమన్ అనే పేరుతో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని రూపొందించింది. రాజస్థాన్లోని మార్గఢ్ ధామ్లో 5 రాష్ట్రాల సరిహద్దు గిరిజనులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. భీల్ ప్రదేశ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో పూర్తిగా సామాజిక రాజకీయేతర నిరసనగా సాగిన సభలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా భీల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. హైదరాబాద్ సరూనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అయితే సభ ప్రారంభానికి ముందే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైకోర్టు అనుమతి ఉన్నా అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూమికి కంచె వేసేందుకు ఈ ఉదయం వెళ్లిన అధికారులు, స్థానిక రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కంచె పనులను అడ్డుకున్న రైతుల నిరసనకు దిగ్గ తోపులాట్లో ఒక రైతు అస్వస్థత గురయ్యారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఆకాశం మేఘావృతమై పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 11:03. విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు.
2: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న నట సార్వభౌముడు, వెండితెర ఘటోత్కచుడు, తిరుగులేని మాంత్రికుడు, సాంఘికమైన, జానపదమైన, పౌరాణికమైన, జమీందారైన, మహారాజుగా అయినా, అసుర చక్రవర్తిగా, ఇంటి పెద్దగా, గంభీరంగా కనిపించే ఆ నిలువెత్తు విగ్రహ రూపం నేటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిర యశస్సుని సంపాదించుకుంది. ఆయనే నట సార్వభౌమ యశస్వి రంగారావు. అదే మన విశ్వ నట చక్రవర్తి.

0: ఎస్వి రంగారావు. తెలుగు తెరపై తిరుగులేని ప్రతి నాయకుడు సంభాషణలను తనదైన శైలిలో పలికి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన మాటల మాంత్రికుడు. చిత్రమేదైనా పాత్ర ఏదైనా క్షణాల్లో పాత్రలో లీనమయ్యే వేగం, అమేయమైన హావభావ ప్రకటన, అంతకు మించి అలరించే అభినయం వారి సొంతం. ఆయన పాత్రలలో ఉన్న గంభీరత్వాన్ని తట్టుకొని నిలబడడం అప్పటి మహామహులకే అసాధ్యమైంది. దర్పంతో కూడిన పాత్రలలో ఔరా అనిపించిన ఆయనే నిస్సహాయ నిరుపేద పాత్రలలో అయ్యో అనిపించి మన చేత కంటతడి పెట్టిస్తారు. సహజంగా పాత్ర వల్ల నటులకెంతో గుర్తింపు, కానీ నటన వల్ల పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడం ఆయన ప్రత్యేకత. అంతలా నవరసాలను శ్వాసించి శాసించిన నటులు, నట సింహంగా పేరుగాంచిన అభినయ శిఖరం ఎస్విఆర్.
1: ఏమి ఈ వైపరీత్యం, ఎంత దుర్భర అవమానం! సర్వసర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లార్చగల మదీయ మారణ మంత్ర విద్యాపాఠమా? కేవల సాలభంజిక పరిహాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విష మెట్లు మెసగి జీవించువారు. ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుడనైన నేను బలి సార్వభౌమ బహుకృత మణి స్థగిత మానేయ పీతం పున దానపుత్రులు దండనుండ నిండు పేరోలగంపున్న సమయం పున చే నీచ పిండాశనుండగు భేతాళుండు అపహసించిన కథంబున కదా అఖిల రాజకంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో వేయి సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మింసుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళకపట మెరుగక మధుర ప్రణయర సార్థ మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యై చెట్టతనమున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పర్యవసానము కదా అదే అపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహపీఠముని అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలువడ మా ప్రజ్ఞ ప్రకటించును రావక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణములు మా శ్రవణ శోషణములకు గాక మా క్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపునకు నీ సామ్రాజ్యము అత్యముకు గాక.
0: తెలుగులో ఎన్టీఆర్ పేరు చెప్పగానే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి వంటి పాత్రలు ఎలా గుర్తుకొస్తాయో, అలాగే ఎస్విఆర్ పేరు వినగానే పౌరాణికాల్లో రావణుడు, కంసుడు, యముడు, కీచకుడు, ఘటోత్కచుడు, బాణాసురుడు, నరకాసురుడు లాంటి అసుర పాత్రలు గుర్తొస్తాయి. ఇక చారిత్రాత్మక చిత్రాల్లో తాండ్ర పాపయ్య, భోజరాజు, శ్రీనాథుడు. జానపద చిత్రాల్లో నేపాల మాంత్రికుడు. సాంఘికాల్లో రంగయ్యగా తాతామనవడు, సుబ్బయ్యగా లక్ష్మీ నివాసం, రంగడుగా బంగారు పాప. యాక్షన్ చిత్రాల్లో మొనగాళ్లకు మొనగాడు, జగత్ కిలాడీలు. ఇలా ఏ పాత్ర గుర్తు చేసుకున్నా ఆయన చేసిన విశ్వరూప విన్యాసాలు కళ్ల ముందు కదలాడతాయి. తెలుగు పరిశ్రమలో అసమాన నటులు ఎస్విఆర్. ఆ నటుని స్థానం భర్తీ కాదు అంటే అతిశయోక్తి కాదు. మరోసారి ఆయన పొడితే
2: తప్పంభాగ్రాలపై మన శుంభత్వజముగ్రాల చూడవలదే గగన పాతాల లోకాలలోని సమస్త భూతకాటులు నాకే మురక్కవలదే. ఏ దేశమైనా అదే సముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటో

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లాలోని నూజివీడు పట్టణంలో జన్మించారు. సంస్కారవంతమైన, క్రమశిక్షణ కలిగిన కుటుంబ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నతనం నుండే కళలపై ఆసక్తి పెరిగింది. పాఠశాల విద్యాభ్యాసాన్ని మద్రాసులో పూర్తి చేసిన రంగారావు గారు ఉన్నత విద్యను ఏలూరు కాకినాడలో పూర్తి చేశారు. కేవలం చదువులోనే కాకుండా నాటకాలు, వక్తృత్వ పోటీలు, క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ లాంటి క్రీడల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేవారు. చదువు తర్వాత చక్కటి ఉద్యోగాన్ని సంపాదించినా కూడా నటన వైపే మనసు లాగుతూ ఉండడంతో 1946లో వరూధిని అనే సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు.

0: నిజానికి ఆ పాత్రలో ఆయన జీవించాడని చెప్పాలి. ఆ పాత్ర కోసం తను చిన్నప్పుడు పెరిగిన గ్రామంలో ఉన్న ఓ వ్యక్తిని బాగా పరిశీలించి ఆ వ్యక్తి హావభావాలను సినిమాల్లో చూపానని చెప్తారు. ఇక ఆ తరువాత పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడిగా దట్టమైన గడ్డం, నిశితమైన చూపులు, విచిత్రమైన వస్త్రధారణతో రంగారావు గారు ప్రదర్శించిన నటన ప్రేక్షకులలో ఒక్కసారి భీతిని, భయానక రసాన్ని కలిగిస్తుంది. ఆయన పలికిన మంత్రోచ్చారణలు, గంభీరమైన కంఠస్వరం, కూడచర్యంతో కూడిన నవ్వు పాత్రలోని క్రూరత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కథానాయకుడైన తోటరాముడిని ప్రలోభపెట్టడానికి ఆయన పలికిన సంభాషణ, సాహసం సేయరా డింబక రాకుమారి లభించును, అమరత్వము కలుగును ఈ వాక్యం కేవలం ఒక సినిమా సంభాషణగా మిగలకుండా తెలుగు సామెతల వాంగ్మయంలో అంతర్భాగమైపోయింది అంటే అది కేవలం ఎస్వీఆర్ పలికిన తీరు అంటే ఒప్పుకోక తప్పదు.
1: ఏమి నీ కోరిక?
2: అన్ని కోరికలను ఇచ్చేది, అన్ని శక్తులను జయించేది ఏది? ఆ పరమశక్తి దేవి పలుకు.
1: పాతాళ భైరవి, పాతాళ భైరవి.
2: ఆ శక్తి ఎత్తట ఉన్నది దేవి పలుకు.
1: ఉజ్జయినికి ఉత్తరాన, యోజనగిరి కోనలోన, మంత్రాల మర్రి క్రింద, భూగర్భంలో యక్ష నిక్షిప్తమై ఉన్నది.
2: ఆ పరమశక్తి సిద్ధించే ఉపాయం ఏది దేవి పలుకు?
1: నీ అంతటి మంత్రసిద్ధుని గాని లేదా మహాసాహసవంతుడు, సన్మార్గుడు అయిన ఒక యువకుని గాని ఆ శక్తికి బలి ఇవ్వాలి.
2: సదా చెప్ప, చేయిని తగిలించుకురా. సంజీవి స్పర్శశాయరా,
0: భక్త ప్రహ్లాద చిత్రంలోని హిరణ్య కసిపుడి పాత్ర అచంచలమైన తపోబల సంపన్నతకు, అపరిమితమైన అహంకారానికి మరియు పరమేశ్వరుడిపై ప్రకటించిన సార్వభౌమత్య ధిక్కారానికి ప్రతీక ఈ పాత్ర. ఈ పాత్రకి ప్రాణవాయువుగా నిలిచింది ఎస్వీఆర్ గారి డైలాగ్ డెలివరీ మాత్రమే. ఆయన పలికిన ప్రతి సంభాషణలోనూ గిరిశిఖరాలు సైతం కంపించే స్థాయి ఉంటుంది. హరినామస్మరణ వినబడినప్పుడు కలిగే అసహ్యం, కోపం స్పష్టంగా కనిపిస్తాయి. పుత్రునిపై అమితమైన అనురాగం గల తండ్రిని, తన సిద్ధాంతాన్ని జయించాలనుకునే ఒక పాలకుడిని ఏకకాలంలో ఆవిష్కరించారు ఎస్వీఆర్.
3: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు కండు. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరిపోవాలి. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహవించి ప్రాయశ్చిత్తము చేయవలె, అష్ట దిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె, ముల్లోకములను చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే.

0: నాగరాజ. ఎక్కడరా నీ హరి? ఎందు తాగినాడు?
1: నీ ముందే ఉన్నాడు.
0: ఛే, అబద్ధమాడుతున్నావు.
1: కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు.
0: ఎక్కడ ఆగుపడే?
1: నీ బోటి దుష్టాత్మలకు ఆయన దర్శనము దుర్లభం.
0: ఛే, విషకీటకమా,

0: నా ముందే నిర్భయముగా పడగెత్తి వదులుతున్నావు. చింతు పడగా. జాగ్రత్త, ఎప్పుడైనా మరల నా ముందు పడగెత్తివా, నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠంలో నేనే ప్రభు. నీ హరికి పంద ఈ ముల్లో ఎందు దాగును నువ్వు పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఒరే హరి, ఎందున్నావురా?
1: క్లాదకుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా?
2: అవును తండ్రి.
1: ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు.

0: సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ.
1: ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు.
0: హరివిత్తికి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి.
1: హరి దానవ కుల వైరి, మనకు పరమశత్రు, వారి నామము ఉచ్చరింపబడదు.
0: దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా.
1: శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త. కుమార, మనకు దైవారాధన అవసరం, దైవ పూజలు ఆచరణీయములే. కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు, సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధించుతుంది. కాని ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడలు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము.
0: అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడవగలమా?
2: మహాభారత మూల కథలో ఘటోత్కచుడు రణరంగంలో ఆయన శత్రుభీకరుడైన యోధుడు. కాని మాయాబజార్ చిత్రంలో ఆయన పాత్రను నవరస భరితంగా, ముఖ్యంగా ఆబాలగోపాలాన్ని అలరించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ పాత్ర పోషణలో ఎస్వీఆర్ గారు ప్రదర్శించిన ఆంగికాభినయం అద్భుతం. లక్ష్మణ కుమారుడి పెళ్లి చెడగొట్టడానికి శశిరేఖ రూపంలో మాయాబజార్లో ప్రవేశించినప్పుడు ఆయన ప్రదర్శించిన హావభావాలు, స్త్రీ సహజ నడకను అనుకరించేటప్పుడు చూపిన సూక్ష్మ చమత్కారం హాస్యరసాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. మరి ఈ సినిమా ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆ సన్నివేశాలన్నీ అందరికీ కళ్ల ముందు కదలాడతాయి. ఇక వివాహ భోజనంబు పాటలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ చూసి తీరాల్సిందే. ఈ పాటలో రకరకాల వంటకాల వైపు ఆయన చూసే చూపులే ప్రేక్షకులకు నోరూరేలా చేస్తాయి.
3: వివాహ భోజనంబు.

ఎల్ల నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు.

0: మహాభారత విరాట పర్వంలోని కీచక ప్రతినాయక పాత్రను కేవలం ఒక క్రూరుడిగా చిత్రీకరించకుండా అందులో ఒక అసమాన వీరత్వాన్ని, రాజసాన్ని మరియు శృంగారరస భావనలను మేళవించి ఆయన పోషించిన తీరు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. ఈ పాత్ర పోషణలో ఎస్వీఆర్ గారు ప్రదర్శించిన నేత్రాభినయం అమోఘం. సైరంధ్రి రూపలావణ్యాలను చూసి మోహానికి గురైన ఘట్టంలో ఆయన కళ్లల్లో కామ ప్రవృత్తి కంటే ఒక అపురూపమైన సౌందర్యాన్ని చూసి ఉప్పొంగే శృంగారరస భావన ఎక్కువగా స్ఫురిస్తుంది. తన పరాక్రమాన్ని శంకించినప్పుడు రౌద్రంతో ఊగిపోతూ మరుక్షణమే సైరంధ్రి ముందర మోకరిల్లే ప్రణయదాసుడిగా ఆయన చూపిన హావభావాల వైవిధ్యం అత్యంత సూక్ష్మమైంది. ఎస్వీఆర్ గారు కీచక పాత్రకు తెచ్చిన ఆ హుందాతనం 1963 జకర్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ చలనచిత్రోత్సవంలో ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటులు ఆయనే కావడం విశేషం.
1: నీవేనా సుందరి, నా సైరంధ్రివేనా, నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం, సుస్వాగతం.
2: దేవి వారు చాలా దప్పిగున్నారు.
1: ఆ వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా కృష్ణ చల్లారు.
2: ఆగు సింహవల, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించడం నీకు తగని పని.
1: అంతఃపుర దాసివా? కాదు దేవి, కాదు. నా ప్రేమ రాశి, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి.
2: నీచుడా, అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో.
1: భరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేరకుండా ఉండలేము. రా,
2: నిలువ. పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు, శచీదేవిని ఆశించి నమశుడు.
1: ఆపు నీ పురాణ గాథ, నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హంసతులిక మనల్ని ఆహ్వానిస్తోంది.
2: పాపి, కామాంధకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా
1: గంధర్వులట గంధర్వులు ఏవుడు సురగరుడు యక్షరక్ష గంధర్వ కిన్నర కింపులు సాధనే దిగి వచ్చాను. ఈ సింహవతి అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరించవలసింది. ఇక్కడ ఎవరూ రక్షించువారు లేదు.
0: తెలుగు పౌరాణిక చలనచిత్ర వాంగ్మయంలో రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం 1971 విడుదలైన సంపూర్ణ రామాయణం. అందులో రావణుడి పాత్రలో సహజ సిద్ధమైన గంభీర దేహధారణ, కిరీట ధారి అయి సింహాసనంపై ఆసీనుడైనప్పుడు ఒక లంకాధినేతకు ఉండవలసిన అపరిమితమైన రాజసం, దర్పం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. లంకేశ్వరుడి అహంకారాన్ని ప్రకటిస్తూ నరుడైన శ్రీరాముడిని తృణీకరించే ఘట్టాలలో ఆయన కంఠధ్వనిలోని కాఠిన్యం ఒక ఎత్తే, కైలాసనాథుని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రాన్ని పఠించేటప్పుడు, భక్తిరసంలో ఓలలాడేటప్పుడు చూపిన ఆర్తత మరొక ఎత్తు. రణరంగంలో మరణించే చివరి ఘట్టంలో సైతం ఆ లంకాధిపతికి ఉండవలసిన గర్వాన్ని, రాజసాన్ని కోల్పోకుండా ఆయన ప్రదర్శించిన ఆ నటన అద్వితీయం.
3: లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది, కైలాసగిరినే అవలీల పెకళించిన నా కరాల ఖండబలము గుండెదుట ఒక నికృష్ట మానవుని ముందు నీవైపోయినవా? ఈ అవమానము నేను సహించను. కరుణ ముయ్యకనే కంటున్నా, ఈ పీడకలతో నేను ఇక వేగలేను.

0: ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవు, ఎవని అగ్ని జలాలు ప్రవహించవు, ఎవనికి భయపడి అగ్ని ప్రజలదు. అట్టి పంచభూత గర్భ విగ్రహమునైన ఈ రావణునికి భయమా?
1: సీత శోకమా? ఆ ఎందుకు, ఎందుకు నాకు ఈ దుస్థితి?
2: ఇది నీవు చేతులారా తెచ్చుకున్న చేటు. సీతను తేకున్నచో రాదు గదా ఈ లోటు. అప్రియాలు చెబుతున్నావు ఎవరు నువ్వు? నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావా? నేను నీ బుద్ధిని, ముందులేని బుద్ధి ఇప్పుడెందుకు? బంధువుల మరణానికి ప్రతీకారం చేయి. ఆ మదం చెప్పే మాటలు వినక, నీవు నేర్చిన నిఖిల సాహిత్యానికి నెలవైన మనస్సు నా మాట విను. ఆ సీత వేరెవ్వరూ కాదు, నీకు మృత్యువుగా నీ ఇంట ప్రభవిస్తానన్న వేదవతే. మృత్యుంజయుణ్ణి మెప్పించి వరాలు పొందిన వాడివి. నీలోని ఈ క్రోధం నిరవధికమైతే నిన్నెవరు నిర్జించగలరు? నీ ముందు ఎవరు నిలవగలరు? నేడు రణరంగంలో నీవు నిలవగలిగావా? నీ పగవాడు తన ఔదార్యంతో నిన్ను చంపకనే చంపాడే. సగము చచ్చిన నీకు సమరమెందుకు? విరూపాక్ష కటాక్షలబ్ధమైన వరములున్నాయని మిడిసిపడకు. రంభ శపించలేదా? నలకూబరుడు నీ నాశనం కోరలేదా? కోతులే నీ పాలిట యమదూతులని నంది నిందించలేదా? మహత్తర శాపగ్రస్తుడవు. ఈ చిత్తం చెప్పే హితోక్తులు విను, సీతను విడు. కామించిన కాంతను వదలకు, మోహించిన ముదితను వీడకు. ప్రాణ ప్రలోభించే సకల దిక్పాలక మస్తకాలు మోకరిల్లని నీ పాదాలతో నీ శాశ్వత కీర్తులను నీవే తన్నివే. రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కాడా? సృష్టిలో శూలాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు. అతడి చరిత్ర ఉన్నంతకాలం నీ పేరు నిలుస్తుంది. అవును నిలుస్తుంది, మహనీయులతో కాక మరెవరితో మత్సరిస్తావు? తలవంచకు, 10 తలలతో ఎదిరించు. ఎదిరిస్తాను. ప్రళయోగ్ర మార్తాండ పరివేశ మండల దీప్తితో సమరానికి సాగుతాను. సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజ్వలిల్లుతోంది. ఇంకనో ప్రభాతమవుదేమి. ఉదయ్ భాస్కర, ఉదయించు, ఉదయించు.
3: మహానటుడు ఎస్వీఆర్ క్లిష్ట పాత్రల్లో చతురంగా రావు, దుష్ట పాత్రల్లో క్రూరంగా రావు, హడలగొట్టే భయంకరంగా రావు, హాయి గొలిపే తింగు రంగారావు, రొమాన్స్లో పూల రంగారావు, నిర్మాతల కొంగు బంగారావు, స్వభావానికి ఉంగారంగారావు, కథ నిర్భలం అయితే హావభావాలకి పాత్రపరంగా రావు, కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వి రంగారావు. ఆయన శైలి టీవీ అన్యులకు సులభంగా రావు. ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమకంగా రంగారావు. ఇది మహానటులు ఎస్వి రంగారావు గారి ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకులు చిత్రకారులు బాపు వేసిన చిత్రానికి ముల్లపూడివారి చమత్కార వ్యాఖ్యానం. నిజమే కదా, ఎవరు మాత్రం కాదంటారు ఆ నటనా వైదుశ్యాన్ని.
4: పౌరుషంగల పులి పట్టుబడిపోయి పిల్లిలా బోనుకు చేరింది.
5: బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే, చాటును బ్రతికే చీకటి విధవ నీకేం తెలుస్తుందిరా ఈ పులి దడాక?
4: అంతటి మునగాడివి, ఈ చీకటి విధవకు భయపడి పేరు రూపు మార్చుకుని పిరికి పందల హోటల్లో చేరే వీరసింహ.
5: చీకటి విధవల్ని పట్టడానికి చీకట్లోనే ఉండాలిరా డోంగ్రే.
6: పొరపాటును విలోకొచ్చి పట్టుబడిపోయావు బాబు.
5: అదే పట్టుబడింది కావాలి నేనే ధూమ్రి. ఆ రోజు పంపానుగా శ్రీముఖం, ఇంకా ఇద్దరు మిగిలారు. వాళ్ళ నిద్ర కూడా కళ్ళ చూసిన తర్వాతే రా నిద్రపోయేది.
4: ఆ పంతంతోనే బోటితో పోయేదాన్ని గోయిలు కట్టేవారు.
5: లెన్స్ లెన్స్ లెన్స్ ఏం లెన్స్ అని బొంద లెన్స్. ఆ లెన్స్ నీలాంటి దౌర్భాగ్యుల చేత పడకుండా తప్పించి దేశ రక్షించుకోవడమే ఇప్పటి నా ధ్యేయం.
4: నీలాంటి మునగాళ్ళ నిందరును ఈ చేతుల మీదుగా నలిపి మసి చేసిన మునగాని రా.
5: పొరపాటు మరిచిపోతున్నావు. పచ్చిమిత్రు తాగే మునగాళ్ళకి మునగాని రా డోంగ్రే.
4: షడప్. బ్రతుకు మీద ఆశ ఉంటే చెప్పు.
5: బ్రతుకు

0: నా బ్రతుకులో ఉన్న తీపిని విషంగా మార్చింది నువ్వేరా ద్రోహి. నా బ్రతుకు మీద ఆశ నాకు లేదు, నాకున్న ఆశల్లా నిన్ను అంతం చేయడమే. ఆశయమల్లా ఆ లెన్స్ దక్కించుకోడలే.
1: ఎస్వి రంగారావు కేవలం పౌరాణిక ప్రతినాయక పాత్రలకే పరిమితం కాలేదు. రంగస్థల అనుభవంతో వెండితెరపై ఆయన పోషించిన వివిధ రకాల పాత్రలు ప్రేక్షకుల మదిలో ఆయన్ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఆయన పౌరాణిక పాత్రలకు ఒక నూతన హుందాతనాన్ని రాజసాన్ని అద్దుతూనే పోషించిన పాత్రలలో రాక్షస ప్రవృత్తి ఉన్నప్పటికీ వాటి వెనక ఉన్న పాండిత్యాన్ని వీరత్వాన్ని ఉదాత్తంగా ఆవిష్కరించారు. జానపద చిత్రాలలో కేవలం కత్తి యుద్ధాలకే పరిమితం కాకుండా మంత్రతంత్రాలు, మాయలు మరియు హాస్యం కలబోసిన పాత్రలను ఆవిష్కరించారు. సామాజిక చిత్రాలలో ఆయన సగటు మనిషిలోని భావోద్వేగాలను, కరుణరసాన్ని అత్యంత సహజంగా పండించారు. బంగారు పాప చిత్రంలో ఒక నిరుపేద తాగుబోతు ఒక అనాథ శిశువు వల్ల ఎలా ఉత్తముడిగా మారాడో చూపించిన కోటయ్య పాత్ర, అలాగే బాంధవ్యాలు, తాతామనవడు, ఆత్మబంధువు చిత్రాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆదర్శాలను, విలువలను కాపాడే తాతగా, తండ్రిగా హుందాతనంతో కూడిన ఆయన నటనను ఎవరు మాత్రం మర్చిపోగలరు.
2: అదే తాతయ్య, చూస్తున్నాను. కనీసం రైలు ఛార్జీలైనా తెస్తే సరిపోతుంది.
3: రాబాబు, నేనంతా రాలేదే.
4: నేనంతా నాటకం దగ్గర రాలేకపోయాను. ఏ లక్ష్మి, ఎక్కడికి పోయాను రైలు ఇంకా?
2: అవునన్నయ్య, భగవంతుడు చల్లగా చూస్తే మరొక 5 నెలలకి నష్ట ట్రైనింగ్ పూర్తయిపోతుంది. తర్వాత నువ్వున్నావు, భగవంతుడున్నాడు.
3: ఇదంతా నీ తలవే బాబు. అందరూ వద్దుంటున్నా కూడా వినిపించుకోకుండా తెగించి దానికి నష్టలు చెప్పించావు. తండ్రి బతికుండా కూడా చేయలేని పని నువ్వు చేసావు నాయన. నిజంగా దానికి అన్నున్నా కూడా ఇంత బాగా చూసేవాడు కాదేమో.
4: అదేమిటి రంగయ్య, లక్ష్మిని నర్సు ట్రైనింగ్ ఎందుకు పంపించా అనుకున్నావు? దాని వెనకాల ఎంత కథ ఉందనుకుంటున్నావు? నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి స్టాఫ్ నర్స్ కావాలి, నేను హాస్పిటల్ పెట్టాలి. అప్పుడు మేమిద్దరం కలిసి ముందు నీ కళ్ళు బాగు చేయాలి.
3: నా కళ్ళు తెప్పిస్తావా? నా కళ్ళు తెప్పిస్తావా? వద్దు బాబు వద్దు. కళ్ళు ఉంటే చాలా పాపాలు చూడాలి. కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది. అది చాలు బాబు.
2: వచ్చేసింది ఏమా, నే బయలుదేరినా?
5: వద్దమ్మా, 2 రోజులు పోయాక వెళ్దు.
2: ఏ,
4: మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు, అందుకే నీ ప్రయాణం కూడా వాయిదా పడింది. అవునా సీతమ్మ, ఇన్నేళ్లుగా నీ చేతనం తింటున్నాను, ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా? లక్ష్మి, ఇది ఈ 100 తీసుకో.
3: బాబు, మంచికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి. అట్లాంటి మంచి అనిపించుకోలేదు
4: రంగయ్య.
3: ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతున్నావు. ఇంకా ఎందుకు బాబు మా మీద పిచ్చమ్మాన చూపించి మమ్మల్ని మరింత పిచ్చి వాళ్ళని చేస్తాం
4: రంగయ్య.
1: విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ, నట శేఖర, ఇలా ఎన్నో బిరుదులు వారి సొంతం. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా వారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. 2013లో భారత సినీ పరిశ్రమ 100 సందర్భంగా విడుదలైన తపాలా బిళ్లల్లో ఒకటి ఎస్వి రంగారావు పేరు మీద విడుదలైంది. కథా రచయితగా కూడా ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి.

జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదాత్తానుదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన గొంతులో ధ్వనింపచేసిన నట విరాట్టు ఎస్వి రంగారావు. అందుకే అంటారాయన్ని నటనకే నిఘంటువు అని. వెండి తెరపై వెలిగిన నిలువెత్తు రూపం, అసమాన నటనా కౌశలం, తెలుగు భాషకే వన్నె తెచ్చిన వాక్పటిమ ఎస్వీఆర్ సొంతం. 3 దశాబ్దాలు తెలుగు సినిమా నేలిన సహజ నట చక్రవర్తి ఆయన. దశాబ్దాలు దాటినా, తరాలు మారినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయులే.

విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి స్వాతి బలిశెట్టి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. మరి ఇప్పుడు కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ విందామా. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం నుంచి విశాల్ దడ్లాని హరిప్రియ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఎంజాయ్ దిస్.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో నెక్స్ట్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసి ద రాజా సాబ్. ఈ మూవీ నుంచి విశాల్ మిశ్రా, థమన్ అండ్ శృతి రంజన్ పాడిన పాట విందాం. ఇక సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం ఎస్ థమన్. ఎంజాయ్ దిస్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మీ.

స్వేచ్ఛ ఏమో గాని వాన కోరుతున్నాం మనం అందరం కదా. మేఘాలు కనిపిస్తున్నాయి, వర్షాలు పడతాయేమో అనిపిస్తుంది, చక్కెర పక్షులు ఎదురు చూస్తున్నాం, వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. ఈ సాంగ్లు అయితే మొత్తం మనకి వర్షమే కనిపిస్తుంది కాబట్టి కనీసం ఆ ఫీల్ అయినా ఎంజాయ్ చేద్దామని ఆ పాట వినిపించాను. యాక్చువల్గా ఈ పాట ఎందుకు వినిపించడం కూడా మీకు చెప్తాను. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఆన్ 102.8 FM. వాన కోయలు గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? చాతక పక్షి అని కూడా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే వాన నీటిని మాత్రమే తాగుతుందట. ఇది మన పురాణాలు చెప్తున్నాయి సంగతి. సరే ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకమ్మా, అసలే వర్షాల కోసం వెయిటింగ్ కదా మనం అనుకుంటున్నారు కదా, చెప్తాగా ఎందుకు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆ సినిమా నుంచి ఇసోపరి ట్రాక్, జస్ట్ ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. వర్షపు నీళ్లను వృధా చేయకూడదు, ప్రతి నీటి చుక్కను వడిసి పట్టుకోవాలి, ఇంకుడు గుంతలు తప్పనిసరి. ఈ విషయాల మీద మనందరికి అవేర్నెస్ వచ్చేసింది. అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన కొత్త విషయం, వర్షపు నీటిని తాగొచ్చట. అవునా, ఎలా అని వెరైటీగా ఫేస్ పెట్టేశారు అందరూ. తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను రంగ్దే మూవీ నుంచి ఇల్లర్లీ సాంగ్. ఎంజాయ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి.

శ్వేతమోహన్ స్వీట్ వాయిస్లో ఆ సాంగ్ ఎంత లవ్లీగా ఉంది కదా. నిజంగా పాటతోటి అలా ప్రయాణిస్తాం మనం, అంత లవ్లీ మెలడీ. యాక్చువల్గా విపి మీ పక్కనుంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, పక్కనుంటే రంగులే రంగులే అని. అన్ని ఎమోషన్స్కి రంగుల్ని అటాచ్ చేస్తూ రాశారు శ్రీమణి. ఇక యాజ్ యూజువల్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతే, అలా రాక్ చేసేసింది అంతే. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదంలో చైతన్య స్ఫూర్తి టైం. వర్షపు నీళ్లను వృధా చేయకూడదు, వాటిని తాగొచ్చట అని కూడా చెప్పారు ఇందాక. అది ఎలాగో చెప్తానన్నాను కదా. ఎలా అంటే, కర్ణాటకకు చెందిన మైకేల్ సదానంద్ తన స్నేహితులతో కలిసి తయారు చేసిన రెయినీ ఫిల్టర్తో వర్షపు నీటిని ఫిల్టర్ చేసుకుని తాగొచ్చట. ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని విల్లాస్లో, ఇండిపెండెంట్ హౌసెస్లో అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఉపయోగిస్తున్నారట ఈ రెయినీ ఫిల్టర్ని. మరి దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది కళావతి సర్కారు వారపాట మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ట్రాక్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. మరి రెయిన్ ఫిల్టర్ను ఉపయోగించి వర్షపు నీటిని కూడా తాగొచ్చు అని ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు కూడా మన సిటీలోనే. యాక్చువల్గా దీన్ని ఎలా చేయాలంటే, ఇంటి పైకప్పు మీద పడే నీటిని వడిసి పట్టే పైపుకి రెయిన్ ఫిల్టర్ని ఫిక్స్ చేస్తే చాలు, శుభ్రం చేసి మనకు అందిస్తుంది ఈ పరికరం అన్నమాట. వాటిని వేడి చేసో ఏదైనా ప్యూరిఫైయర్ వాడో తాగేయచ్చు. అసలు ఇదంతా ఎందుకు, మామూలు నీటిని తాగొచ్చు కదా అనే డౌట్ వస్తుంది కదా చాలామందికి. వర్షపు నీటికి పైసా ఖర్చు అక్కర్లేదు అండ్ నీరు కూడా వృధా పోదు కదా. నగరానికి వచ్చే అన్ని పైపు నీళ్ల కన్నా ఇవి శుభ్రంగా ఉంటాయి కదా అనేది ఈ రెయిన్ ఫిల్టర్ను వాడుతున్న వాళ్ళ అభిప్రాయం. ఇక ఫార్మల్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థాపకుడు మైకేల్ సదానంద్ ఒక రైతు బిడ్డ. ఇంజనీరింగ్ చదివినా వర్షాలు లేనప్పుడు, నీటి కొరత ఏర్పడినప్పుడు పడే ఇబ్బందులకు పరిష్కారంగా వర్షపు నీరు వృధా కాకుండా చేసే మార్గం కూడా ఇదన్నమాట. చూద్దాం ఫ్యూచర్లో వాడతామేమో. ఎనీవేస్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారీ గవర్నమెంట్ నే పూరీ దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక్ స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారీ దునియా నే యే దేఖ్ భీ లియా హమారీ సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ, ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ

బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం పీవీ సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామీ స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకాను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసు

శ్రీరోజ్ ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ అన్ని ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM ఈట్ ఫిట్ టైం. అనుకుంటాం గానీ ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కూరగాయలు, పప్పులు, పండ్లు వీటన్నిటిని మించిన హెల్తీ ఫుడ్ ఎక్కడని చెప్పండి. కాకపోతే వాటిని టేస్టీగా తయారు చేసుకోవడంలోనే ఉంది విషయమంతా. మరి కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవేంటో చెప్తా. వింటుంటారుగా ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, నిజంగానే సూపర్ హిట్ సాంగ్ వినే సమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి పాట రాసింది, మ్యూజిక్ కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అండ్ శ్రావణ్ భార్గవతో కలిసి పాడారు. అసలు ఏమన్నా పాట చెప్పండి, కొంచెం లో మోడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాట వింటే అలా ఎనర్జెటిక్ మోడ్లోకి వచ్చేస్తారంతే. ఇలాంటి పాటలు అన్నీ వస్తూనే ఉంటాయి వివిధ భారతిలో, సో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఇక ఈట్ ఫిట్ టైం అండ్ మీకు ఇందాక చెప్పా కదా, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే కూరగాయలు, పప్పు ధాన్యాలు, గింజలు, వీటిల్లోనే మనకి చాలా హెల్దీగా ఇచ్చే ప్రోటీన్స్ అవన్నీ కూడా దొరుకుతాయన్నమాట. సో అవేంటో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. మొలకెత్తిన గింజలతో తయారు చేసే సలాడ్ని హ్యాపీగా టిఫిన్గా తీసుకోవచ్చట తెలుసా. పెసలు, శనగలు, బఠానీ, బొబ్బర్లు, రాజ్మా వంటి ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొలకలు వచ్చాక వీటిలో టమాటో, ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని కొత్తిమీర, పుదీనా తురుముతో గార్నిష్ చేసేసుకుని కాస్త నిమ్మరసం కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందంట రుచి. సో కావలసిన పోషకాలు అందుతాయట, ట్రై చేసి చూడండి. అండ్ మరిన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మనకి మామూలుగా దొరికే కూరగాయలు, పప్పుధాన్యాలు, గింజలు, వీటి నుంచి మనం టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు కొన్ని చిట్కాలు చెప్తున్నాను కదా. ఇక నెక్స్ట్ ఐటెం వచ్చేసి పెసరట్టు. పెసరట్టు తెలుసు మనకి, అల్లం పెసరట్టు ఉప్మా అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ అనుకోండి. కాకపోతే మీకు తెలుసా, పెసరపప్పు బదులు శనగపప్పుతో కూడా దోశ వేసుకోవచ్చట. పెసర్లలో ఉండే ప్రోటీన్స్ శనగలో కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సో దోశ వేసేటప్పుడే కాస్త ఉప్పు కారం చల్లి కాయగూర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చల్లుకుంటే టేస్టీ అండ్ హెల్దీ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫర్ ఎ చేంజ్ లాగా అనమాట. ఇప్పుడు పెసరట్టు కాకుండా శనగలతో కూడా దోశ వేసుకున్నట్టు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీనెస్ కూడా మనము కాపాడుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. ఏమంటారు, ఇంకో ఐటెం కూడా ఉంది చెప్పాల్సింది. జస్ట్ స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరో సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.
2: నమస్తే గర్ల్స్.

ఎస్, టైం వేస్ట్ చేయకుండా మీకు కావాల్సిన యూజ్ఫుల్ థింగ్స్ అని మీతో షేర్ చేసుకుంటాను ఈట్ ఫిట్లో ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి యాక్చువల్గా ఇది లిక్విడ్ ఐటమ్ అనమాట, సత్తు డ్రింక్. చాలామందికి తెలిసే ఉంటుంది, పుట్నాల పొడిని నీటిలో కలుపుకుని సరిపడా ఉప్పు చిటికడి మిరియాల పొడి వేసి నిమ్మరసం పిండుకుని తయారు చేసుకోవచ్చట ఈ డ్రింక్ని. ఒకవేళ స్వీట్ కావాలనుకునే వాళ్ళు జాగరి పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మరి పుట్నాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారనే నిపుణుల సలహా. పాటిస్తే పోలో హెల్దీగా ఉంటాం అండ్ హ్యాపీగా ఉంటాం. అండ్ స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: అంత్య వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డు ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. కాగా భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు స్కైరూట్ ఏరోస్పేస్కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రయోగాలు యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటు చెబుతాయని, మన అంతరిక్ష రంగ సంస్కరణలు ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మోదీ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు లాగిన్, డిజిటల్ రికార్డులు, పోర్టల్ నిర్వహణ సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత అంశాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేసే విధానాన్ని మారుస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ను కలుపుతూ 3 హైస్పీడ్ రైలు క్యారెక్టర్ల ఎలైన్మెంట్ స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ నేల ఆత్మను తన అక్షరాల్లో ఆవిష్కరించి ఉద్యమ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అంధశ్రీ జయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్న అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలు జరిగే కార్యక్రమంలో సుమారు 3,95,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మృతివనం విగ్రహ ప్రతిష్టాపన పనులకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, అటవీ చట్టం, గ్రామాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో చర్చించినట్లు వెంకటయ్య తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అర్హులైన ఎస్సీ ఎస్టీలకు తప్పనిసరిగా జాబ్ కార్డులు పని కల్పించాలన్నారు.
1: ఎస్సీ ఎస్టీ సరఫరా నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ వాయులు జరిగినా గానీ ఇంతటి వారిని ఉపయోగిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రెగ్యులర్ గా మరి డిఎంసీ మీటింగ్లు 13 నెలలకు ఒకసారి జరగాలని, మరి సివిల్ రెడ్డి 14 చివరి వారంలో తహసీల్దారు ఎస్ఐ ఆధ్వర్యం జరగాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _ ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై నెలలో సుమారు 30% వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి సాగు చేపట్టాలని, పరిమిత సాగునీటి వనరులు ఉన్న ప్రాంతంలో కంది, ఆయిల్ ఫామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వానాకాలం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా కూసమంచి మండలంలో 3,000 ఎకరాలకు పైగా వరి నాట్లు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ మండలంలో పర్యటించారు. పోచారం గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని, సాగునీటి కల్పతరువైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడగంటిందని వివరించారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుపిపై తొలి గేమ్ను 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యములున్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. 2 ఏళ్ల తర్వాత సింధు ఒక టోర్నమెంట్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. రేపు జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగూచితో సింధు తలపడతారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ తెలిపారు. భూముల రీసర్వే కార్యక్రమంపై నల్గొండ మండలం కుదువన్పూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒకరోజు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాపారంలో వస్తువు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్, ఆర్థిక అక్షరాస్యత కూడా ఉండాలని చెప్పారు. ఈ కామర్స్, ఎంటర్ప్రినర్షిప్, డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం బొక్కివాగు ప్రాజెక్టు కుడికాలువ నుంచి సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్బాబు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి ఉండడంతో ప్రాజెక్టు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకుని ప్రాజెక్టు గేటును సొంత నిధులతో ఎమ్మెల్యే హరీష్ బాబు బాగు చేయించడం విశేషం. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫీఫా ప్రపంచకప్ 2026 చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచకప్లో 3వ స్థానం కోసం ఇవాళ జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 వరకు, రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందేశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అందేశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టమయం టైం 1:20. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ పాట వినేద్దాం, ఆ తర్వాత షో టైం స్టార్ట్ చేసేద్దాం.

0: జీవనం ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. షో టైం టైం. శనివారం వీకెండ్, హాలిడే. అసలు హాలిడేనే మాటలోనే ఏదో వైబ్రేషన్, హ్యాపీనెస్ కదా. అఫ్ కోర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనుకోండి. వీవిని వినడం మాత్రం ఎవరు మర్చిపోరు, ఆ విషయం మాకు తెలుసు. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో. ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది, ఎవరైనా? మరోసారి వినండి. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది, ఎవరైనా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్లో 0402324-0852.

పవిత్ర బంధం సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఇలాంటి పాటల్లో, ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి పాత్రల్లో సౌందర్య గారు మనకి ఎప్పుడు గుర్తుండిపోతారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు 1 గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది, ఎవరాయినా అని క్వశ్చన్ అడిగాను. మీరు నమ్ముతారో లేదో ఫస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా గ్యాప్ వచ్చింది. ఏమైంది మన శ్రోతలకి అనుకున్నాను. ఆ తర్వాత స్టార్ట్ అయింది చూడండి, సునామీ అంతే, ఆన్సర్ల సునామీ. ఆల్మోస్ట్ అందరి పేర్లు నోట్ చేసుకున్నాను. మనకున్న లిమిటెడ్ టైంలో అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. సో ఎవరి పేరైనా చదవకపోయినా, లేదంటే ఇన్ టైం మీ ఆన్సర్ రాకపోయినా, మీ పేరు రాకపోయినా ఏమనుకోవద్దు, ఓకేనా? అయితే మరి పేర్లు చదివేస్తున్నాను. బ్రహ్మయ్య, దివాకర్, జయలక్ష్మి, పోలపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, బాలకృష్ణ, మార్కండేయ అనిత, అజయ్ కుమార్, పావని, ఎలగంతల మార్కండేయ శ్రీనివాస్, నరేష్, రోజా, ఓంకార్ శ్రీనివాస్, మురహరి, యశోద, జానకి, బలరామ్ శ్రీనివాస్, కాంచన, కిట్టు, అపర్ణ, సుధాకర్, అప్పలరాజు, గణేష్, వేదవతి. ఇంకా వస్తున్నాయి, ఉన్నాయి. జాప భూమేశ్వరను పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ భారతరత్న శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ గొప్ప మాట చెప్పిన గొప్ప వ్యక్తి, గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, మిస్సల్ మ్యాన్ అని పిలుచుకుంటాం, వాట్ నాట్ కదా, రెస్పెక్టబుల్ పర్సన్ ఫర్ ఆల్ ఇండియా. ఎనివేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇంకో పాట వినిపిస్తాను, ఆ తర్వాత క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్డ్.